బిసకల మెచ్చిన గుయావున్ గుయావున్ లుగే చె మా టీమ్ గే కాలేన నెగి జుగోస్తునే మా టీమ్ గే యావున్ జుహోవనాచన గుంగ యాతన ఈవినింగ్ ఇచి గెనురుగు చుగ అమ్డైట్ అగోలే జిన్ యావే గన్య సుమని ఎజమేజ్ సో ఆలే యాగి గును బారో పురియే నాచన బగోలే జిన్ బార్చి తనే ఇచిని జిరే డునోస్ రిపోర్టా జఫమ యావున్ జుహోవా యావున్ లుగే చె మా టీ వేక్ తె ముగే టుటె అగి దస్తాగి దుగి వైసి దుగు జుసుము గి గాగో మాంగి జుగోస్తునే Alenjini eguna tenengami ngamna teni abuga amukta eneti egune gegera tebina tenengonge agi boisi site kumye agwa namgo tinona agaleni chogebe kitu kinyurun amdaitina tenebwe basta meshak